వచ్చి దాటపద స్పెషల్ సైలెంట్ లిసినర్ తడాలివి, దాటపద స్పెషల్ సైలెంట్ లిసినర్ తడాలివి, ఓమర్ చే తీర్చి అష్ణ హీర్షి, ఓమర్ చే తీర్చి అష్ణ హీర్షి, ఓ ఉస్తాద్ కసమ్ ఇచ్చి మే హేర్ అన్నక్కడే మైనా మే ఫాత్మ జరిసానంటే ఏర్చుతామన్నా నువ్వు సైలెంట్ లిసినర్ వదన్న వేరే కనా

వచ్చేమో వెయిట్ ఫర్ యూ. మిస్ దిబాయ్ సలాం అండ్ మోస్ట్ వెల్కమ్ టు ద అమేజింగ్ షో. ఐ లైక్ యువర్ షో వాయిస్ క్లియర్. సలాం టు ఆల్ పీపుల్. ఇట్స్ మీ డాక్టర్ మనూర్ డైరీ జూతమన్ డాక్టర్ మనూర్ ఫర్ గామ్ కె మెస్సికో యూ జహాన్ మననా.